పోడి పగతరమన పాందత సోహన కిరతకాంది నాన కర్మ భారత టోనాలని తాంది ఇక్కుమల్ నా పుజ్జి నా పులు దాపుకుండాయింది మోటా టీకా నేచి జారోత్తం జాసదాయింది తినమంగా జతు జతి ఆయింది తినమంగా జతు జతి ఆయింది.